0: ఏ ఎంత బాగా వచ్చిగేదానా
1: ఆట ముగ్గే అవుతల్లా భారీ బేదకం మరే
2: అల్లా పొట్టి కుదుసారి మక్కలు ఇస్లాయి కొనితోల్దా ఆ మక్కలే హంగే ఎల్లాదరూ చురుకు హోదల్దా
3: బెడగోరిగే ఆట మనం కంకంటే మన వెళ్ళకిరితల్దా
1: హౌదో బీగెల్ల కాలమితి అల్దానా మధ్యరాత్రియే ఆట ముగ్గు
3: హౌదో మని ఒక బండి
4: బాగుతరే నీవు బహళ లైక్ మక్కళ ఎద్దు హేళికొట్టిరి
1: ಮುಂದಿನ ಸಲ ನಮ್ಮೂರಿನ ಆಟಕ್ಕೆ ನೀವೇ ವರ್ಕ್
4: ಇಕನಿ ನಮ್ದೊಂದು ಸಣ್ಣ ಕಿರುಕಾಣಿಕೆ
5: ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಉತ್ಸಾಹದಿಂದ ಮಕ್ಕಳು ಒಂದಿಷ್ಟಾರು ಯಕ್ಷಗಾನ ದರ್ಜಿ ಕಲ್ತರು
6: ಅಲ್ಲ ಆ ಗಂಟೆ ಆನಂದ ಐತ ನಮ್ಗೆ ಅಂತಾರು ಆಪಕ್ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿರಿ ಹಂಗೆ
4: ಆಯ್ಲಿ ಆ ರಸ್ತೆ ತುದೇರಗು ನಮ್ಮವ್ರ ನಿಮ್ಮನ್ ಬಿಟ್ಬತ್ತ
6: ಇನ್ನೇ ನಡ್ಕಂಡೆ ಹೋತು ನಾನು ಶಂಕರ ಪಟ್ಟಂಗ್ ಹೊಡಿತಾರೆ ಯಾವ ಬೂತೂ ನಮ್ಮಿನ್ ಬತ್ತಿಲ್ಲ
7: ಹೌದು ಮತ್ತೆ ನಂಗ್ ಸ್ವಲ್ಪ ಧೈರ್ಯ ಜಾಸ್ತಿ ನಾನಿದ್ರು ಸಾಕು ಈ ಭಾಗವತರಿಗೆ ಮತ್ತ ಚಂಡಿಯರಿಗೆ ಧೈರ್ಯ ಅದ ಭಾಗವತ್ರೆ
6: ಹೌದಪ್ಪ ಹೌದು ಸರಿ ತಡ ಮಾಡಬೇಡ ಇನ್ನು ನಾವು ಹಾಪಲ್ಲ
7: ಹಾ